చిన్న నాకు సింధూర్ పోతే దూకో దాగో చూరా, చిన్న నాకు సింధూర్ పోతే దూకో దాగో చూరా, స్వయంవరం ఔంఠీ లేచు.